0: హార్ట్బీట్
1: ఉదయ హాయ్ వినాడి హదలిస్ పహాయ్ వెలావా లాకన హార్ట్ బీట్ వల తామ ఫలవిని ఫేయ ఓయా మే విధి రబిత కేకతు వల ఇన్ని లసన సింధు అక్టోర్ గ తంచులి హేరత్ గే ఎదెన్ మే వగ్ సింధు అడహన పులవన్ దవ లేఖ వెన ఖాం మే పెద దావోత హేమ అపి మే సింధు డ గిహిల్ల వాట్సాప్ మెసేజ్ కర్బి ఆలో ఇన్ని వగే మ నార్మల్ మెసేజ్ కర్బి ఆలో ఇన్నవా ఎలవతాదరుని ఎగుతు కరగన్న ఓన ఎదెన్ తామద్ మే పెద రెండు బెరునా నంగ ఇక్మంట మెసేజ్ కద్దాన్ బింద హత బింద తున యను తున పహాయ్ అనవుతున్నాయి హాత్ అప్పే వాట్సాప్ నంబర్ కో అవి నేను వివృతాయి ఇక మెండ మెసేజ్ కదా అన్న కిల మదక్కరణ గమ అప్పు అనవ సింధు అట ఉదయ దహాయ్ వినాడి హతలిస్ పహాయి

0: సమహారం మినిస్సు ఇదో చారు తమంట రాజకారి కొచ్చర తిబునాత్ కొచ్చర కార్య బహులు నాత్ అపి వాహన అపి ఆదరే దినాగత్ అపిట ఆదరే కరణ మినిస్సు ఇన్నో యాదు ఇన్నో అన్ని హెమకి ఎత్తమే దమిత్ అయ్యగా
1: సింధు ఆలయము.